శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మల్లెపూదండ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగక్షేమం శ్రీమతి కోకా శిరీష గారితో పరిచయ కార్యక్రమం విందాం.

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంను జూన్ 21వ తారీఖు అనగా ఈరోజు జరుపుకుంటాం. ఈ సందర్భంగా జూన్ నెలను యోగా నెలగా పరిగణించి ప్రభుత్వము మరియు అనేక యోగా సంస్థలు ప్రత్యేక యోగా శిబిరాలను అవగాహన కార్యక్రమాలను దేశమంతటా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి యోగా దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి గారు 2015లో జూన్ 21వ తారీఖున న్యూఢిల్లీలోని

రాజ్పథ్లో నిర్వహించారు. ఆ ఒరవడిలో ఈరోజు సామవృత్తి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. సామవృత్తి ప్రాణాయామం అనేది 4 దశలలో సమాన కాల వ్యవధితో చేసే ఒక శ్వాస పద్ధతి. దీనినే బాక్స్ బ్రీదింగ్ లేదా ఈక్వల్ బ్రీదింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాణాయామాన్ని చేసేటప్పుడు శ్వాసను ముక్కు ద్వారానే తీసుకోవాలి మరియు వదలాలి. ప్రారంభంలో ప్రతి దశకు 4 సెకండ్ల సమయాన్ని కేటాయించాలి. ఈ 4 దశలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పూరక. కళ్ళు మూసుకుని సుఖాసనంలో కూర్చుని 4 సెకండ్ల పాటు నెమ్మదిగా గాలిని పీల్చుకోవడం. 2వది అంతర కుంభక. పీల్చిన గాలిని 4 సెకండ్ల పాటు లోపలే బిగబట్టి ఉంచడం. 3వది రేచక. 4 సెకండ్ల పాటు నెమ్మదిగా గాలిని బయటకు వదలడం. 4వది బాహ్య కుంభక. శ్వాసను పూర్తిగా బయటకు వదిలిన తర్వాత ఊపిరితిత్తులను ఖాళీగా 4 సెకండ్ల పాటు అలాగే ఉంచడం. ఈ 4 దశలను ఒక చక్రంగా భావించి 5 నుండి 10 నిమిషాల పాటు రిలాక్స్డ్గా చేయాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది, ఆందోళన భయం మరియు కోపం తగ్గుతుంది, ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత నెలకొడుతుంది. పై పద్ధతులను నిపుణులైన యోగాభ్యాసకుల వద్ద క్షుణ్ణంగా నేర్చుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యానికే యోగా చేద్దాం, ఆనందంగా జీవిద్దాం.

0: ఇప్పుడు యోగక్షేమం శ్రీమతి కోకా శిరీష గారి పరిచయ కార్యక్రమం రెండవ భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి కే జగన్మోహిని.
1: ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందడానికి సరైన ఆహార నియమాలు, నిద్ర ఎంత అవసరమో వ్యాయామం, యోగా అంతే ముఖ్యం. శరీరాన్ని దృఢంగా, మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మనందరం క్షేమంగా ఉండాలంటే యోగా ఒక్కటే పరిష్కారం అంటున్నారు ప్రముఖ యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష గారు. వారిని అడిగి మన ఈ యోగక్షేమం కార్యక్రమం ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కోకా శిరీష గారు.
2: నమస్తే మేడం.
1: మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయ సంస్కృతి యోగ విధానాలలో కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ప్రాణాయామం ధ్యానం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్తున్నారు కదా మేడం, దీన్ని వివరంగా చెప్పండి మేడం మా శ్రోతలందరి కోసం.
2: ప్రాణాయామ అనేది మన శ్వాస ప్రక్రియ. ప్రాణాయామ ద్వారా కూడా మనం ఇంతకు ముందు పతంజలి యోగాలో చెప్పేలాగా మనం మన యొక్క మనస్సును నియంత్రించుకోవచ్చు. మనసు ఎందుకు నియంత్రించాలంటే మన శాంతి పొందేదానికి. మన శాంతి ఎందుకు పొందాలి అంటే మన నిజస్థితి మనం తెలుసుకునేదానికి. మన ఒత్తిడిని పోగొట్టుకోవచ్చు, ఎన్నో చేయవచ్చు, రోగాలను తగ్గించుకోవచ్చు. ప్రాణాయామాలో ఎన్నో ఉన్నాయి, అనులోమ వినులోమ, భస్త్రిక, కపాలభాతి, నాడీ శుద్ధి, సూర్య అనులోమ వినులోమ, చంద్ర అనులోమ వినులోమ, సూర్యభేదన ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ, ఇట్లా ఉజ్జయి ప్రాణాయామ, ఇలా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాణాయామం వల్ల ఒక్కొక్క ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అనులోమ వినులోమ అంటే శ్వాసను తీసుకోవటము, వదలడము, తీసుకోవటము, వదలడం, దాన్ని గమనించడం. మెల్లిగా తీసుకోవాలి శ్వాస, వేగం వేగంగా తీసుకోకూడదు అన్నమాట. ఆ తర్వాత భస్త్రిక. భస్త్రికాలోనే రెండు విధానాలు ఉన్నాయి అన్నమాట. ఒకటి చేతులు పైకెత్తి చేసే భస్త్రిక, శ్వాస నిశ్వాసాలు తీసుకోవటం అన్నమాట. భస్త్రికాలో ఇంకొక వేరియేషన్లో కుంభక అంటే శ్వాసని బిగబెట్టడం, 20 సార్లు శ్వాస తీసుకోవటం వేగంగా, తర్వాత శ్వాసని కుంభించడం. కుంభించడం అంటే శ్వాసని నిలపటం. అది మనం ఎంతసేపు నిలపగలిగితే, మొదట్లో మనం ఎక్కువసేపు నిలపలేకపోవచ్చు, ఒకసారి రెండు, ఒక 2 సెకండ్లు 1 సెకండ్, తర్వాత మనం పొంగ మన శక్తి పెరుగుతుంది, 30 సెకండ్లు 40 సెకండ్లు కూడా ఉంచగలుగుతాం, తర్వాత వదలటం. అట్లా 3 సార్లు 3 సైకిల్స్ చేసేది ఒక రెండో వేరియేషన్ ఆఫ్ భస్త్రిక అంటాం అన్నమాట. తర్వాత కపాలభాతి. కపాలభాతి ఇది మన మెదడుకి చాలా ఉపయోగం, బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా సప్లై చేస్తుంది కపాలభాతి. మన యొక్క ఉదర భాగాన్ని బాగా లోపలికి పెట్టేసి శ్వాస ఎక్సెల్ నిశ్వాస చేసేది ఈ కపాలభాతి. ఈ కపాలభాతి వల్ల మన బ్రెయిన్కి ఎంతో ఉపయోగాలు. తామసిక గుణంగా ఉంటారు కొంతమంది, అంటే తామసిక గుణం అంటే

0: బద్ధకంగా ఉండటం అట్లాంటిది అనమాట. వారిని ఉద్దీపన చేయటం, రాజసిక గుణం కొంచెం యాక్టివ్ చేయటానికి మనం కపాలభాతి చేయటం వల్ల యాక్టివ్ అయిపోతాం అనమాట. తర్వాత నాడీ శుద్ధి. ఈ నాడీ శుద్ధి ఏంటంటే ఎడమ ముక్కు రంధ్రం నుంచి తీసుకొని కుడి రంధ్రంగా వదలాలి శ్వాసని. మళ్ళీ కుడి రంధ్రం ఎక్కడైతే వదిలామో అక్కడి నుంచి మళ్ళీ కుడి రంధ్రం నుంచి తీసుకొని ఎడమ రంధ్రంలోకి వదలటం, ఇది ఒక సైకిల్ అవ్వటం. ఇది నాడీ శుద్ధి అంటే ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటారనమాట. ఈ నాడీ శుద్ధి ఎవరైనా చేయవచ్చు, పరిమితులు లేవు నాడీ శుద్ధికి. కపాలభాతికి పరిమితులు ఉన్నాయి, హై బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు అనేది, హైపర్ టెన్షన్. ఈ నాడీ శుద్ధి వల్ల మెయిన్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, చిన్నపిల్లలకి ఈ రోజుల్లో చాలామందికి ఆస్మాలు అవన్నీ ఉంటున్నాయి. చిన్నపిల్లలకి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా నగరాల్లో ఉండే పిల్లలకి, పెద్దవారికి వస్తున్నాయి గ్రామాల్లో కన్నా. వారికి ఈ నాడీ శుద్ధి చేయటం వల్ల ప్రతిరోజు 20 సార్లు, పొద్దున 20, సాయంత్రం 20 ఖాళీ కడుపుతో చేయాలి. చేయటం వల్ల వారి యొక్క ఊపిరితిత్తులు సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరిగితే వారికి ఆస్మా సమస్యలు అవన్నీ రాకుండా ఉంటాయి. నోస్ బ్లాక్స్ పోతాయి, ముక్కు దిబ్బడలు అవన్నీ పోతాయి నాడీ శుద్ధి వల్ల. ఈ ప్రాణాయామ వల్ల శారీరకమే కాదు మానసికము మరియు రోగాలు తగ్గుతాయి, మరియు ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. ప్రాణాయామ ద్వారా ధ్యానానికి వెళ్ళే ఒక రెండవ మెట్టు. ఈ మెట్టు దాటటం వల్ల ధ్యానం మనకి సునాయాసంగా అనుకరిస్తుంది. ప్రాణాయామ చేసిన వెంటనే ధ్యానం చేయటం వల్ల మనలో ఆ ధ్యాన స్థితికి తొందరగా వెళ్ళగలుగుతాం, ఆలోచన స్థితి తగ్గుతుంది అన్నమాట. అందులోనూ భ్రమరీ చేయటం వల్ల మనలో ధ్యాన స్థితికి చాలా తొందరగా చేరుకుంటాం. భ్రమరీ వచ్చి తేనెటీగ ఉంది కదా, ఆ దాని శాంభవి ముద్ర పెట్టేసేసి తేనెటీగ మన యొక్క శబ్దాన్ని మనం చేయాల్సి ఉంటుంది, అనే ఒక శబ్దం. చెవులు మూసుకోవాలి, మన సెన్సెస్ అన్ని మూసుకొని శాంభవి ముద్రలో ఈ భ్రమరీ చేయటం వల్ల అది చాలా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికంగా మనం ధ్యానానికి వెళ్ళేదానికి. ఇది ప్రాణాయామం.
1: ప్రాణాయామ విశిష్టత గురించి, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూర్చే, శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూర్చే యోగా ఆచరించడానికి వయసుతో ఏమైనా సంబంధం ఉందా? ఏ వయసు నుంచి ఇది మొదలు పెట్టవచ్చు?
0: సాధారణంగా చిన్న పిల్లలకైతే 7 నుంచి 8 ఏళ్ల పిల్లలకి మొదలు పెట్టవచ్చు, చేయొచ్చు వాళ్ళు బాగానే. మరీ చిన్న పిల్లలంటే వాళ్ళకి నరాలు అప్పుడే అంత బలంగా ఉండవు కాబట్టి అంతకు ముందు వద్దంటున్నారు. పెద్దవారికైతే వయసు పరిమితి లేదు, ఎన్ని ఏళ్ల వాళ్ళైనా చేయొచ్చు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎన్ని ఏళ్ల వాళ్ళైనా చేయొచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా డాక్టర్ని సంప్రదించి, సపోజ్ హై బీపీ ఉందనుకోండి, సర్వాంగాసన వేయలేరు వాళ్ళు, వేయకూడదు సర్వాంగాసన, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు. అట్లా కొన్ని పరిమితుల్ని ఆచరించి ఆ పర్టికులర్ ఆసన వేయొచ్చా లేదా పరిమితులు ఉన్నాయా అని చూసుకొని వేయాలి తప్ప ఏ వయసు పరిమితులు అంటూ ఆసనాలకి ఏమీ లేదు.
1: 7 సంవత్సరాల వయసు నుండి వయసు పరిమితి లేకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి అందరూ యోగాసనాలు వేయచ్చు, యోగా ధ్యానం ప్రాణాయామం అన్ని చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు మేడం. యోగా కేవలం ఆసనాలు మాత్రమే కాదు, మన మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో తోడ్పడుతుంది కదా మేడం?
0: అవును మేడం, యోగాలో మనము ఆహార నియమాలు కూడా పాటించాలి. అందులో మనం ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది. సాత్విక ఆహారం అంటే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, ఇలాంటివన్నీ సాత్విక ఆహారం కింద వస్తాయి. రాజసిక ఆహారం అనేది ఎక్కువగా మసాలాలు, లేకపోతే ఇంకా జంక్ ఫుడ్లు, ఇలాంటివన్నీ రాజసిక ఆహారాల కింద వస్తాయి. తామసిక ఆహారాలు అంటే నిల్వ ఉన్న ఆహారాలు, అలాంటివన్నీ తామసిక సో ఆహారం కింద వస్తాయి. సాత్విక ఆహారం తీసుకునేది మంచిది యోగాలో. మరియు మితాహారం మరియు సమయవేళలు కూడా పాటించాలి. నిద్ర ఇప్పుడు 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. మీరు ఆహారం అనేది తొందరగా తీసుకోగలిగితే, ఆహార నియమాలు పాటించి ఆ సమయ వేళలు పాటిస్తే యోగా కూడా మీరు ప్రశాంతంగా లేవగలుగుతారు, చేయగలుగుతారు. సో ఈ ఆహార నియమాలు కూడా పాటించడం ఎంతో ముఖ్యం యోగాకి సమయాలు సందర్భాలు.
1: మరి మన ఆరోగ్యానికి ఆహార నియమాలు పాటించడంతో పాటు సరైన నిద్ర కూడా ఎంతో అవసరం అన్నారు కదా మేడం. ఇవాళ రేపు చూస్తుంటే చాలా మందిలో మనకి నిద్ర సరిగ్గా పట్టడం లేదని, రాత్రి పడుకోపోవడం వల్ల వాళ్ళకి పగటిపూట అలసట చాలా మందిలో వింటూ ఉన్నాం. మరి దీనికి యోగాలో ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా?
0: ఉన్నాయి మేడం. యోగాలో మనం యోగ నిద్ర అని ఒకటి ఉంది, అది తర్వాత డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. నేను అవలంబించే ఈ సైక్లిక్ మెడిటేషన్ ఆవర్తన ధ్యానాలు

0: 8వ స్టెప్ అన్నమాట, డీప్ రిలాక్సేషన్. ఆ ధ్యానం ద్వారా మనం పొందొచ్చు, అది ఒక్కటి చేసి కూడా నిద్రపోవచ్చు. యోగ నిద్ర కూడా ఇంచుమించు అలాంటిదే అన్నమాట. ఈ రెండు మార్గాల ద్వారా మనము నిద్ర అనేది పట్టని వాళ్ళకి మందులు ఆపేసి నిద్రపోయేదానికి ప్రయత్నించవచ్చు, పడుతుంది ఖచ్చితంగా. ప్రతినిత్యం ఆసనాలు వేస్తున్నారు, ధ్యానము, ప్రాణాయామాలు ఇవి చేయటం వల్ల కూడా వారికి నిద్ర అనేది తేలికగా పడుతుంది. ఈ రోజుల్లో చాలామంది మందులు వాడుతున్నారు నిద్రకి. కొన్నాళ్ళకి ఆ మందు పవర్ కూడా ఎక్కువ పవర్ వాడాల్సి ఉంటుంది. నువ్వు మందులు వాడంగా వాడంగా ఇంకా పవర్ పెంచి నిద్ర లేకుండా చేసుకోవటం తప్ప నిద్రపోయేదానికి పరిష్కార మార్గం మందు కాదు. ఈ యోగాలో పరిష్కార మార్గం ఉంది. యోగ నిద్ర ఒకటి, డీప్ రిలాక్సేషన్. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్లో నిద్రపోవచ్చు. ఇంకోటి భ్రమరి. భ్రమరిలో కూడా ఒకటి నేను ఒక చిన్న ఇది ఇస్తాను మన శ్రోతలందరికీ. ఇది ఒక్కటి చేయటం వల్ల కూడా నిద్రపోవచ్చు. నైట్ పడుకుంటున్నాము, మనకి ఎన్నో ఆలోచనలు, నిద్ర ఇంకా రాలేదు. ఇది భ్రమరి ప్రాణాయామ, పడుకొని చేస్తాం అని ఈ శబ్దం అంటే ఒక హనీబీ సౌండ్, ఈ తేనెటీగ సౌండ్. ఇది ఇమ్ అనే సౌండ్ అంట, ఆవు ఇమ్ అనే సౌండ్లో ఇమ్ అనే సౌండ్ అనమాట. ఈ సౌండ్ చేసి ఇన్హేల్ తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి. అట్లా మనం ఒక 10 టైమ్స్, కొద్దిసేపట్లో మీరు ఎప్పుడు నిద్రపోయారో మీకే తెలియదు. ఏం భ్రమరీకి అంత శక్తి ఉందన్నమాట భ్రమరీ ప్రాణాయామకి. ఎన్నో విధానాలు, ఇది ఒక విధానం.
1: నిద్రలేమి అంటే నిద్ర పట్టని వాళ్ళకి చాలా మంచి చిట్కా చెప్పారు మేడం. అయితే నాకు ఒక సందేహం, అంటే నిద్ర సమయంలో చాలా మందికి నోటితో శ్వాస తీసుకోవడం, కొంతమందిలో గురక చాలా భయంకరంగా ఉంటుంది. మనకి ఈ నిరంతరం శ్వాసక్రియ అనేది తనంతట తానుగా మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది. కానీ అసలు సరైన శ్వాస ఏ విధంగా తీసుకోవాలి కొంచెం వివరంగా చెప్తారా మేడం?
0: చెప్తాను మేడం. తీసుకునే శ్వాసలోనే మన భావోద్వేగాలు, అదుపులో ఒక కోపంలో ఉన్నప్పుడు మన శ్వాస ఒక విధంగా ఉంటాయి, ఆనందంగా ఉన్నప్పుడు మన శ్వాస ఒక విధంగా ఉంటుంది. ఈ శ్వాసలోనే ఉంది మొత్తం ప్రపంచం అన్నమాట. ఈ శ్వాసని మనం రోజుకి 21,000 సార్లు తీసుకుంటాం అన్నమాట. ఈ శ్వాసని మనం కొంచెం తగ్గించగలిగామంటే మన ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇప్పుడు తాబేలు ఉంది, అది 300 ఏళ్ళు 400 ఏళ్ళు జీవించగలుగుతుంది. అది ఎందువల్ల అంటారు, ఒక నిమిషానికి అది 4 సార్లే తీసుకుంటుంది శ్వాస. అది 4 సార్లే తీసుకుంటుంది అదే మనిషి. అందువల్ల అది దాని జీవన ప్రమాణం ఎక్కువ తాబేలుకి. అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి తాబేలు. మనము అలా ఆ శ్వాసను మనం తగ్గించగలిగితే మన ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. అది ఎలా తగ్గించగలుగుతామంటే ఈ ప్రాణాయామాల ద్వారా. ఈ శ్వాసలో మనము ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం, మన యొక్క చెస్ట్ ద్వారా మాత్రం తీసుకుంటాం. కింద నిస్వార శ్వాస తీసుకుంటున్నాం, డీప్ శ్వాస అంటే డీప్ బ్రీతింగ్ అంటారు. నాభి వరకు తీసుకోవాలన్నమాట శ్వాస, అది డీప్ బ్రీతింగ్ అంటారు. అలా తీసుకోగలిగితే అది సరైన పద్ధతి బ్రీతింగ్కి. యోగాలో 3 విభాగాలు, సెక్షనల్ బ్రీతింగ్ అంటారు, అంటే విభాగ్య శ్వాసన అంటే సెక్షనల్ బ్రేకింగ్ బ్రేకింగ్ అన్నమాట. సెక్షనల్ బ్రీతింగ్లో అధమ, మధ్యమ, తర్వాత ఆది శ్వాస, ఈ 3 ఉన్నాయి. అధమ అనేది చిన్ముద్రలో చేస్తాము. మనం శ్వాసను గట్టిగా నాభి ద్వారా వచ్చేదాకా నింపుకునేదాకా తీసుకోవాలి. అట్లా తీసుకొని వదలటం శ్వాస నిశ్వాస. అప్పుడు మన చెస్ట్ కదలకూడదు. సో ఇది అధమ శ్వాస అంటారు. మధ్యమ శ్వాస, మధ్యమ శ్వాస అంటే ముందు చెస్ట్ భాగం మాత్రం కదులుతుంది, చిన్మయ ముద్రలో పెడతామన్నమాట. ఆది శ్వాస అనేది మన భుజాలు సర్క్యులర్గా తిరగటం అనేది ఆది శ్వాస. ఈ 3 కలిపి చేసేది ఫుల్ యోగిక్ బ్రీతింగ్ అంటారు, లేదా సెక్షనల్ బ్రీతింగ్. ఈ 3 కలిపి కూడా చేయొచ్చు, అధమ, మధ్యమ, ఆది శ్వాస. ఇందాక నేను చెప్పేలాగా అధమ శ్వాసలో అంటే డీప్ బ్రీతింగ్లో నాభి ద్వారా తీసుకున్నప్పుడు మళ్ళీ మనం వదిలేటప్పుడు కాస్త గ్యాప్ దొరుకుతుంది. అంటే ఆ గ్యాప్ అంటే ఆ టైంలో మనం శ్వాస లేదు, నిశ్వాస లేదు, అది సైలెన్స్ అంటారు.
1: అంటే ఊపిరిని
0: బిగపెట్టకూడదు, బలవంతాన మనం బిగపెట్టేది ఉండదు. మనం నెక్స్ట్ తీసుకునే ముందు మనకి అంత స్లోగా తీసుకుంటున్నాం అన్నమాట. అది చైతన్య స్థితి, అది ధ్యాన స్థితి అని మనం చెప్పొచ్చు. ఆ స్థితి పెరిగే కొద్దీ అది మన నిజస్థితిలాగా ధ్యాన స్థితి. ఆ స్థితిలో ఉంటే ఆరోగ్యము అన్ని, ఈ ఇప్పుడు మీరు చెప్పే నిద్రలేమి, ఈ గురక సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి. ఇది మన రెగ్యులర్గా మనము ఎప్పుడైతే ఫుల్ యోగిక్ బ్రీతింగ్, ఈ డీప్ బ్రీతింగ్ ఈ విధంగా చేయటం మూలాన మనకి డైలీ మనం ప్రతి

0: రోజు చేసే శ్వాస కూడా అలా అలవాటు అవుతుంది. మనం ఈ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పావుగంట పడుకోనైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అధమ మధ్యమ అది శ్వాసలు. సో మన శ్వాస అప్పుడు నిస్వార శ్వాసగా కాకుండా డీప్ బ్రీతింగ్ అయిపోతుంది. ఈ డీప్ బ్రీతింగ్ అవ్వటం వల్ల మనలో తేజస్సు పెరుగుతుంది, మొహంలో ఈ గురక తగ్గుతుంది, నిద్ర వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మరియు ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఎప్పుడైనా మనం కోపంగా ఉన్నామనుకోండి, పడుకొని వెళ్ళి ఈ డీప్ బ్రీతింగ్ చేసామంటే మనం ప్రశాంతత అయిపోతాం. మనలో శక్తి పునర్జీవిస్తుంది, కాన్షియస్నెస్ అన్ని ఈ బ్రీతింగ్ చేయటం వల్ల.
1: అంటే మనం నిత్యం తీసుకునే శ్వాస మీద మనం దృష్టిని పెట్టుకోవాలి ప్రతి క్షణం కూడా.
0: షాలో బ్రీతింగ్ అంటే నిస్వార శ్వాస కాదు, చెస్ట్ వరకు కాకుండా మన నాభి ప్రాంతం వరకు చేసుకొని వదలాలి.

0: మన నాభి ప్రాంతం వరకు చేసుకొని వదలాలి. అది మనకి ఆటోమేటిక్గా ప్రతిరోజు చేసే పని అలవాటు అయిపోతుంది ఈ ప్రాక్టీస్ మనం చేయటం వల్ల. రోజులో ఒక ఐదు సార్లు 10 సార్లు అట్లా చేసుకోవటం వల్ల మధ్యలో మనకి ఆ శ్వాస గ్యాప్ రావటం వల్ల ఒక శ్వాసకి నిశ్వాసకి ఆ ఒక్క సమయం పెంచుకుంటూ పోవటం వల్ల మనలో ఆ ధ్యానస్థితికి మనం చేరుకొని ఈ సమస్య శారీరక సమస్యలు గురకవ్వచ్చు, నిద్రలేమి సమస్యలు, ప్రశాంతత ఇవన్నీ పొందుతామన్నమాట. ఆసనాల్లో వచ్చేసి భుజంగాసన ఒకటి, ధనురాసన, వీటి వల్ల కూడా మనకి గురక తగ్గుతుంది అన్నమాట. ఈ భుజంగాసన మన ఉదరంకి దృఢం ఇస్తుంది. అప్పుడు ఈ నెక్కకి ధనురాసన మనం ఉంచటం వల్ల మన యొక్క నెక్కు వంగటం వల్ల మనకు ఆ గురక అనేది తగ్గుతుంది అన్నమాట. దాని మీద ఒత్తిడి పడటం వల్ల నిద్ర బాగా పడుతుంది, గురక కూడా తగ్గుతుంది అన్నమాట.
1: శ్వాస తీసుకునే విధానంలోని మెలకువల్ని మనకి నిద్ర సంపూర్ణంగా కంఫర్టబుల్గా నిద్రపోవడానికి ఎన్నో సూచనలు సలహాలు చాలా చక్కగా చెప్పారు మేడం. అంతర్జాతీయంగా మన భారతదేశంలోనే కాకుండా ఈ యోగా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని మనము ప్రతి ఏటా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ప్రజలందరి సంపూర్ణ జీవనాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే లక్ష్యంగా. మరి ఈ ఏడాది మనము ఏ ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటున్నాం మేడం?
0: మన యొక్క ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారు యునైటెడ్ నేషన్స్లో ఆయన ప్రతిపాదించారు ఒక 12 ఏళ్ల క్రితము. అప్పటి నుంచి మనకి ప్రతిసారి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21 చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 12వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈసారి ఒక థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్నెస్, విజ్డమ్ అండ్ వరల్డ్ పీస్. వెల్నెస్ అంటే శ్రేయస్సు, మన యొక్క శ్రేయస్సు జ్ఞానము, విజ్డమ్ జ్ఞానము, మరియు వరల్డ్ పీస్. ఇందాక నేను చెప్పేలాగా పాజిటివ్ వెల్నెస్, యోగా అనేది సానుకూల ప్రయోజనాలు, సానుకూల ప్రయోజనాలు మన ఒక్కరికి కాకుండా ఈసారి ఒక థీమ్ అదే అన్నమాట. శ్రేయస్సు, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మరియు జ్ఞానము. మన యొక్క శారీరక మానసిక అంతా ఒక సమన్వయంలో కలిగే యోగా. ప్రతి మనిషి యోగా చేసి వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటా, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటా, వారు 10 మందితో మాట్లాడేటప్పుడు ప్రతి మనిషి అదేవిధంగా ఆనందంగా శాంతిగా ఉండటం వలన దేశాలకు మధ్య అవ్వచ్చు, మనుషులకి మధ్య అవ్వచ్చు, గ్రామాలకు మధ్య అవ్వచ్చు, ప్రపంచంలోనూ ప్రతి చోట ప్రతి మూలాన ఈ యోగా చేయడం మూలాన వారి యొక్క ఆరోగ్యమే కాకుండా ఆత్మజ్ఞానం పెరుగుతుంది. సో దానివల్ల ప్రపంచంలో శాంతి నెలకొల్పుతుంది.
1: యోగా ప్రాముఖ్యతని, ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలని మా శ్రోతలందరికీ చాలా చక్కగా వివరించినందుకు మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు మేడం. నమస్కారం.
0: ధన్యవాదాలు మేడం.
2: ఇప్పటి వరకు మనం విన్నాం యోగక్షేమం శీర్షికన శ్రీమతి కోకా శిరీష గారి పరిచయ కార్యక్రమం 2వ భాగం. పరిచయకర్త శ్రీమతి కే జగన్మోహిని.

యోగము అంటే కలయిక, పరమాత్మలో ఆత్మ మమేకం కావడం. దీనికి మార్గం యోగ సాధన. అనంతానందాన్ని, ఆరోగ్యాన్ని, క్రమజీవన విధానాన్ని ప్రతిఫలింపజేసేదే యోగ. యోగాను శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యులు పతంజలి మహర్షి. పతంజలి మహర్షి వీటిని పతంజలి యోగ సూత్రాలుగా క్రోడీకరించారు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దీనిలోని ప్రధాన భాగాలు. కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము వంటివి అంతర్భాగాలు. ఇప్పుడు హ్యాపీడెస్ చిత్రం నుండి కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య సిద్ధార్థ్, శశికిరణ్ పాడిన పాట విందాం.

युज्यत्येतदिति योगः, युज्यते अनेनिति योगः. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన వాటిలో మనకు యోగా ప్రస్తావన ఉంది. యోగము అంటే సాధన అని అర్థం. భారతీయ తత్వశాస్త్రంలోని 6 దర్శనాలలో యోగా కూడా ఒకటి. యోగం అంటే చిత్త వృత్తి నిరోధం, స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాసం వలన చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యం. ఈ ప్రక్రియను పతంజలి మహర్షి అష్టాంగ యోగా అన్నారు. 11వ శతాబ్ది వారైన సాత్వారాం ముని హఠయోగం అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో యోగ శాసనాలను, ప్రాణాయామ పద్ధతులను ప్రస్తావించారు. ఇప్పుడు చివరిగా ఎగిరే పౌర్ణమ చిత్రం నుండి సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి చిత్రపడిన పాట విందాం.

యుజ్ అనే మూలపదం నుండి యోగా ఉద్భవించింది. మనస్సు, శరీరం, ఆలోచన, క్రియ, యోగా సంయమన భావం, యోగా దాని ద్వారా పరిపూర్ణత చెందడం యోగ లక్ష్యం. మానవునికి, ప్రకృతికి మధ్య సామరస్యం, తద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు, ఇదే యోగ సాధన. శ్రోతలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం. రోజు యోగ సాధనతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుదాం.

రేపు ఉదయం 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మళ్ళీ పొద్దున్న కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం సౌప్తిక పర్వం శ్రీమతి ఉమాదేవి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇదే మీటర్పై మధ్యాహ్నం 3 గంటలకు మధుర మధుర ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఇంతటితో ఈరోజు మళ్ళీ పొద్దున్న కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఎకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునీకరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు.

0: 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 40,000 కరోడ్ రూపాయ కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరి తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మత్స్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200కు పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష 2:30 నుంచి 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గే వారు సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గే వారు కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం